కాలు మధు మధువు గావహి లలితు బులాబులు గావహి అప్పని పాతు అష్ట పుత్ర పైరవుకి గావే గాయను పాత్రం ద్వితీయా మాల్క సంగం ద్వితీయా మాల్క సకో లాపే సంగ రాగిని పంచో థాపే గోణ కరి అర దేవ్ గందారి గందారి సిహుతి ఉచారి ఇతనా శ్రీయ పంచో గాయి మాల్ రాగ కౌసక సంగ్లాయి మారు మస్తి అంగ మే వారా ప్రబల చాండ కో సకే ఉవార కౌ ఖట పౌర ఆనంద గాయ ఐట మాల్ కౌ సక సంగ్లాయ పుణ్యాయ హిండోల్ పంచ నార సంగ ఐట సు తుఠే తాణ కలోల గాయన తార మిలావహి तेलंगी देव करी आई बसंती संदूर सुहाई सरसिहरी लै पार जा संग लाई पांचो वार जा सुरमानंद पास कर आए चंद्र भिम मंगलन सोहाई सरसवाण वाहे बनोदा गावह सरस बसंत कमोदा इट पुत्र मैं कहे सुवारी पुन्याई दीपक की बारी कछेली पट मंजरी टोडी कही आलाप।